ఎన్నికలు ముహూర్తం అంటే ఎస్కోవచ్చు అని వీళ్ళ ప్రశ్న పడే ఉంటాను.

మోటివేట్ చేశారు. ఈ సినిమా అనేది తెలుస్తూ ధైర్యంగా తోరాలి కానీ కూడా